0: వావులంబెలున కువా వావులంబెలున కువా ఫందహారన ఇతమ్ ని రేడియో ఫోన్ ఫిలజన్ సార్ తుప్న రైక్ట స్పన తుతుస కేలి ఫిల్బెర్ రకొతన్ జనహార్
1: Fanatiazana ny tena maolona no tanjonay FM 107.2 MHz